హోటల్లో కంట్రోల్ రూమ్. దిస్ ఈజ్ అనౌన్సర్ మెక్టెస్ ఫ్రమ్ టాక్ స్టూడియో. దిస్ ఈజ్ పేర్ మైక్. నౌ ద టైమ్ 5 అవర్స్ 16 మినిట్స్ 28 29 30 సెకండ్స్.